0: హనీ హనీ దివ్య వేసయింద కన్ను తగులు వెట్లా లేదు నాసేత్ బరవెలా మొలెత్ కూలెలా ఫ్రీస్ ఎలా తీయండి వాంగితాను
1: కూలెలా ఫ్రీస్
0: ఎలా హరి కమక్ నే మే మొన్న దే వెలా హిటియా తప్పి దేన ఎకట షో ఎక కరనిక మాదే తామ చుట్టా పాయలకి ఆరాంచి హరి బలము హాయ్ హాయ్ దిన్నటపు శుభధావలక్ ఆసనం బొమ్మగిన ఇన్ని అప్పినా బొమ్మగిన నిమ్మే వాళ్ళ వాహనత్ పులవంగ్ వేది దాన్ని నే తవటికకింగ్ కమక్ నా దెన్నకు అప్పుడు వెన ఓన దాక్ వెచ్చావసింది వెన ఓన దాక్ ఇల్లనవనాంగ్ ఏ ఇల్లాన్ని ఇక్కనెక్ విత్రాయ హై అదే ఆ నిమే ఇల్ల తేనే వెందర సామాన్యం అపింగ్ ఆయేషమ్మ ఓకి ఇల్లాన్ని నేదు దాని అది అపింగ్ ఇల్ల తేనే కలుతురింగ్ పసరింగ్ రమణి అక్క తమ్మై ఇలా సాంగ్ ఎక్క వెన ఓన దాక్ వెచ్చావి కేలా ఏమో హెమ్మదేమ వెన్నదెన్న బ్యా అని ఆశ కడాగిన పెట్టునావి కేలా అతిశయత్ వాయిన కట్టడాగిన వెన్ను ఓ అయి మా కొయ్యలోకి దూ
1: అన్నది
0: స్టేబుల్ అరే కట్ట వరద్ద కన్నా సింధు ప్లేన్ ఒకరిటో తోందా హరి కలుతురింగ్ అప్పు ఎక్కుతుకరగానో రమణి అక్క తమ్మ ఎక్కుతుకరగాని కిలకేనా వెన మే కట్టే దేవులి శశి రంజి మాలి అకేన్య బాత్ ఎక్క రమణి అక్కవా తెకుతుకుర గానికి తమకి కెనడా విన్నో తవ కట్టియా కెనడా విన్ చన్ ఆండ్రి మిషెల్ ఏంజల్ ఎక్క చోటి ఏడ్రియాను పుంచి సోఫియా వా ఎక్కుతుకుర గాను ఈ గావు సాంగ్ ఎక్కటో
1: ఇటు పసాపి గాంబు
0: ఓకే ట్రైన్కేనా అన్న బ్యాగ్ పప్పు ఎక్కువ మాదవాన్ని మేధవాసులు పొలగా వెళ్ళిందాక అన్న ట్రైన్స్ వల్ల అనుకుంటే బలాగినాయి పులు అన్నం బస్సుకే అన్నకి వెళ్ళి పొడి వాణిన్ని కాక దినం ముఖద మీ వెస్సనిసా మంగితాన్ని రేల్ పీరి వెస్సత్ నెతత్తో ఒక పని వెళ్ళా తీయదవా వెస్సనిసా చుట్టా డేంజరస్ వాడినే
1: హొందం వడే వాదాన్న అదొక వెస్సహిందనమే వెళ్ళా తీయ
0: ముఖకిందది వెళ్ళా తీయని
1: కౌరు హరి అందునానొక జీవియే రేల్ పార కడలలు
0: రేల్ పార్ కాండల మంగితో అదునానుగా జీవికమ పిడిసక్కల యానావాక్క ట్రైన్ కినకుడు ఇస్తరాట అవిన్నది కేలా రేల్ పార్ కాండల.